ఆయుధ్రో నసుతే శ్రియం దశరథే శత్రు క్షయం రాఘవే ఐశ్వర్యం దహుసే గతిష్ట పావనే సమ్మాన దుర్యోధనే దానం సూర్యసుతే బలం ఫలధరే సతీం చకుంతి సుతే విజ్ఞానే విదురే భవతి భవతాం సుతిష్ట నారాయణ జయంతి మంగళకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివధాత్రి స్వాగత.